0: వాడే
1: దబారే
2: పుత్ర గుమ్మ పుత్తుల గుమ్మ పత్త పుల్ల నీ చతురు వడాడే నీ ఉదారు ఉడాదే
1: అవునా.
0: Hey!